0: నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వజస్పరేతి బాణో భాస్కర మార్తాండ షండరశ్మే దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ దేహి మే.
1: நிகழ்ச்சியில் அடுத்ததாக கேட்கலாம் ரோக நிவாரண அஷ்டகம்.